నమస్కారం. ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. నేడు శ్రీ పరాభవనామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం సప్తమి, జూన్ నెల 21వ తేదీ, ఈరోజు ఆదివారం.

నేటి కార్యక్రమంలో భాగంగా నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆర్ పాపారావు గారిచే పరిచయ కార్యక్రమం, ఇంకా అలనాటి మేటి గీతాలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను వింటారు.

కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విందాం. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది.

రాకపోకల సేవా సూచనలు. ఎంవి హెడ్బే, రేపు ఉదయం 7 గంటలకు డిగ్లీపూర్కై మాయాబందరి మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు డిగ్లీపూర్లో బయలుదేరి మాయాబందరి మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి నార్త్ ప్యాసేజ్, రేపు ఉదయం 6 గంటలకు రంగత్కై స్వరాజ్దీప్ మరియు లాంగలం మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి లాంగ్ ఐలాండ్ మరియు స్వరాజ్దీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిచంగ, రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు షహీద్ ద్వీప్కి శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. మరలా సాయంత్రం 2 గంటల 30 నిమిషాలకు షహీద్ ద్వీప్కి బయలుదేరుతుంది. తిరిగి సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్, రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు స్వరాజ్ ద్వీప్కి శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8 గంటల 45 నిమిషాలకు స్వరాజ్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణి లక్ష్మి, రేపు ఉదయం 7 గంటలకు రంగత్కై షహీద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్, స్ట్రైట్ ఐలాండ్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి జాలీబాయ్, రేపు ఉదయం 11 గంటలకు షహీద్ ద్వీప్కి శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 1 గంటకు స్వరాజ్ ద్వీప్కి బయలుదేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు స్వరాజ్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బారాటెక్, రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు స్వరాజ్ ద్వీప్కి శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 2 గంటలకు షహీద్ ద్వీప్కి వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కమోటా, రేపు సాయంత్రం 5 గంటలకు స్వరాజ్ ద్వీప్కి శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు స్వరాజ్ ద్వీప్ను బయలుదేరి షహీద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్ ద్వీప ఓటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు.

0: కార్యక్రమంలో భాగంగా వినండి నేటి విశేషం. ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాం. 2014 సెప్టెంబర్ 27న యోగా డేని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఈ తీర్మానానికి 193 ఐరాసా ప్రతినిధులతో 175 మందికి మద్దతు ఇచ్చారు. యోగా మన జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి భాగమైపోయింది. యోగాసనాల ప్రాధాన్యతను బట్టి మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21న నిర్వహించారు. ఆ వేడుకల్లో 84 దేశాల నుంచి వచ్చిన నేతలతో పాటు 35,985 మంది యోగా చేసిన 2 గిన్నీస్ రికార్డులను నెలకొల్పారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. క్రమం తప్పకుండా ఆసనాలు వేయడం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి అని అంటున్నారు యోగా నిపుణులు. యోగాని మన జీవితంలో భాగం చేసుకుంటే ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. మనకి వచ్చే చాలా ఆరోగ్య సమస్యలకి యోగాలో పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఎంతోమంది వీటి గొప్పదనం తెలుసు కాబట్టి రోజు యోగాసనాలు వేస్తున్నారు. దీంతో యోగా ఖ్యాతి ప్రపంచంలో నలుదిక్కులకి పాకింది. సూర్య నమస్కారాలు యోగాలో ముఖ్యమైన ఆసనం. 12 ఆసనాల కలయికగా ఉంటుంది సూర్య నమస్కారం. దీనిని చేయడం వల్ల చాలా వరకు లబ్ధి పొందుతారు. యోగాని చేయడం వల్ల మనసుకి, శారీరకానికి ప్రశాంతత ఉంటుంది. మొదట్లో ఎంతెంతో ప్రాచుర్యం పొందినా యోగా మధ్యలో కొన్ని రోజులు దాని ప్రభావం తగ్గింతే. అయితే యోగాసనాల ప్రయోజనాల కారణంగా పెరిగిన అవగాహనతో నేడు మళ్ళీ యోగాకి పూర్వ వైభవం వచ్చింది. ప్రతి ఒక్కరూ యోగా తమ జీవనంలో భాగం చేసుకుంటున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి యోగాకి ప్రత్యేకంగా ఓ రోజుని అంకితం చేశారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
1: बीड़ी सिगरेट का धुआं धूम्रपान ना करने वालों के लिए भी हानिकारक है. ये गले से अंदर जाके ना सिर्फ फेफड़ों को नुकसान पहुंचाता है बल्कि कुछ ही मिनटों में खून को गाढ़ा करके दिल तक जाने वाली मुख्य नसों को नष्ट कर देता है. इससे दिल

0: खून संचार कम होने लगता है, जिससे दिल का दौरा पड़ सकता है। पैसिव स्मोकिंग जानलेवा है, इसे नकारें। तंबाकू आज ही छोड़ें। सहायता के लिए 1800-11-2356 पे कॉल करें।
1: मैं हूं HIV वायरस, नाम तो सुना ही होगा। मैं कोई ऐरा गैरा नहीं हूँ, आखिर मेरी भी कोई अहमियत है। लोग सोचते हैं कि मैं मच्छर के काटने से फैल जाता हूँ। अरे भाई, मच्छर के काटने से डेंगू, मलेरिया और चिकनगुनिया हो सकता है, मैं नहीं। कोई कहता है कि एक ही टॉयलेट का इस्तेमाल करने से, कपड़े या तौलिया साझा करने से, या फिर HIV संक्रमित व्यक्ति के साथ खाने पीने, उठने बैठने, पढ़ने काम करने से, बात करने से फैल जाता हूँ। अरे नहीं भाई, मेरे बारे में ठीक से तो जान लो, मैं इन सब चीजों से नहीं फैलता। तो मैं हूँ HIV वायरस। मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया गया।
2: విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆర్ పాపారావు గారిచే పరిచయ కార్యక్రమం.
3: ఈరోజు మన ఆకాశవాణి కేంద్రంలోని తెలుగు విభాగానికి సంబంధించి శ్రీ ఆర్ పాపారావు మాస్టర్ గారు మన స్టూడియోకి వచ్చేశారు. మాస్టర్ గారు, మీకు మా ఆకాశవాణి తరపున, మన తెలుగు శ్రోతల తరపున మీకు కార్యక్రమంలో భాగంగా అభినందనలు తెలుసుకుంటూ ఉన్నాం.
4: నమస్కారం సార్.
3: ఈరోజు ముఖ్యంగా మనకు అందరికీ తెలిసిన విషయమే, ప్రతి సంవత్సరం జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనము జరుపుకుంటూ ఉంటాం. ఈ సమయంలో మన భారతదేశము పురాతన కాలం నుంచి కూడా అనుసరిస్తున్న యోగా యొక్క విశిష్టత గురించి మనం ఈరోజు శ్రోతలకు వినిపించబోతున్నాం. అది ఏమిటంటే, ప్రపంచానికి చాటి చెప్పడం, శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించడానికి దీని యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏమిటంటారు మీరు?
4: తప్పకుండా సార్. ఈ మన భారతదేశంలో చాలా సంవత్సరాలు పూర్వమే మానవుడు నాగరికత ఉద్భవించక ముందే మన ఈ యోగా అన్నది మన చరిత్రలో ఉంది. అయితే దీనికి ముందుగా మీకు చెప్పుకున్నది ఏంటంటే, మనం యోగా గురించి ఇప్పుడు నేటి ఆధునిక యుగంలో చర్చించే ముందుగా దీని తాలూకు చరిత్ర అనేది మనం తెలుసుకోవడం, ప్రతి ఒక్క మన శ్రోతలకి తెలుసుకోవడం చాలా ఆవశ్యకత ఉన్నది. అయితే మన భారతదేశంలో వేల సంవత్సరాల క్రితం ఉద్భవించిన యోగా శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక సమతుల్యతను సాధించే ఒక అద్భుతమైన మార్గం. అయితే మన హిందూ మత తత్వశాస్త్రం ఆధారంగా ప్రారంభమైన నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సాధనగా ప్రాచుర్యం పొందింది. ఇక యోగా అంటే యోగా ఆర్ యోగా, ఇది యూజ్ అనే ఒక మన సంస్కృత పదం నుండి వెలువడింది. దీని అర్థం ఏంటంటే కలయిక, పొందుపరచుట అని అర్థము. ఇది మన సంస్కృత పదం నుండి ఆధారపడి యూజ్ అనే పదాన్ని యోగాగా నేటి మనం అందరం కూడా
3: చెప్పుకుంటున్నాం అనేది మీ యొక్క ఉదాహరణ
4: సార్. అయితే దీని చరిత్ర దిశగా పోల్చుకుంటే, మనం పూర్వకంగా దీన్ని ఒక 5 అంశాలుగా మన పూర్వీకులు దీన్ని చేసేసారు. దాంట్లో ఒకటి యోగా చరిత్ర దశలు, పూర్వ వైదిక కాలం అనేసి, వైదిక కాలం అనేసి, ప్రీ క్లాసికల్ కాలం అనేసి, క్లాసికల్ కాలం అనేసి, పోస్ట్ క్లాసికల్ కాలం అనేసి, ఈ 5 రకాలుగా గతంలో మన యోగా గురించి వివరించి ఉన్నారు. అయితే ఈ పూర్వ వైదిక కాలం అనగేటంటే మన భారతదేశ చరిత్రలో సింధు నాగరికత గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది.
3: అవునండి. అది అంతేకాక మనము పాపారావు గారు, యోగా గురించి ముఖ్యం కలిగే ప్రయోజనాలు మరియు ప్రాముఖ్యత, దాని యొక్క ముఖ్యమైన విశిష్టత, అంటే ఉదాహరణకు మనం చూస్తే జూన్ 21 మనం ఎందుకు యోగా డే గురించి జరుపుకుంటాం,
4: దాని విషయం కూడా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే జూన్ 21 ఏంటంటే మనము మన 19వ శతాబ్దంకి చివరిలో,
3: అవును,
4: అంటే 1800

0: 1893 ఆ ప్రాంతంలో మన చికాగో జరిగిన ఒక పార్లమెంట్ ఆఫ్ రిలీజియస్లో మన స్వామి వివేకానంద గారు ఇచ్చిన ప్రసంగాన్ని ద్వారా మొదటగా ఈ మన పశ్చిమ దేశాలకు పరిచయమైంది సార్. అయితే ఆ తర్వాత మన టి కృష్ణమాచార్య అయితేనేమి, బికెఎస్ అయ్యంగారు అయితేనేమి, మరియు స్వామి శివానంద వంటి వాళ్ళు యోగాచార్యులు ఈ హఠయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. అయితే జూన్ 21, 2014లో మన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడానికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది.
1: అవును,
0: ఎందుకంటే జూన్ 21 ఎందుకే దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారంటే, ఆ రోజు మనకున్న భూగోళము, ఉత్తరగోళము, దక్షిణగోళము రెండు ఉన్నాయి, అది మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఉత్తరార్ధగోళంలోని పగటి సమయము ఆ రోజు అత్యధికంగా ఉంటుంది మనకి.
1: కరెక్ట్ అండి,
0: అవునా కదా? అయితే ఈ అత్యధికం ఉండటం వల్ల ఇది ఏంటంటే, ప్రకృతి సమృద్ధిగా ఒక శక్తిని కూడా లభించే పగటి కాలంలో మనము ఈ ప్రయోగ యోగా అభ్యాసాన్ని అత్యంత శక్తివంతమైన రోజుగా ఆ రోజు
1: భావిస్తాం.
0: ఈ విషయంలో సార్ మన ప్రధానమంత్రి అయినటువంటి మన శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా ప్రపంచవ్యాప్తంగా మన ఐక్యరాజ్య సమితిలో దీనిలో పెట్టడానికి దాని తరకు విశిష్టత తెలియజేసిన తర్వాతనే మన ఐక్యరాజ్య సమితి వారు దీన్ని ఆమోదించడం జరిగింది.
1: అందుకే అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు యోగాభ్యాసం చేస్తున్నారు. ఇది మన భారతదేశ ప్రాచీన సంస్కృతికి ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిందని మనం చెప్పాలి.
0: తప్పకుండా తప్పకుండా.
1: అదేవిధంగా మనము ఇంకో విధంగా చూస్తే, మనము శారీరక ఆరోగ్యం అంటారు, అంటే దీనివల్ల శారీరకంగా మనం ఎటువంటి ఆరోగ్యాన్ని పొందుతాము.
0: అయితే సార్, ఈ యోగా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి సార్. అయితే క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల గుండె సంబంధిత ఆరోగ్యం మెరుగుపడటం, వాటి కండరాలు బలం పెరగటం, రక్తపోటు సాధారణ స్థితికి రావడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి సార్. పరిశోధనలు చేసి కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు శాస్త్రవేత్తలు, మేధావస్తులు. అయితే అనేక ఆరోగ్య కలుగుతాయని పరిశోధనలు చేసిన తర్వాత కదా యోగా ఒత్తిడి, మానసిక ఒత్తిడి అలాంటివి ఏంటంటే విరిగిడి కోసము,
1: అది
0: మనకి డిప్రెషన్ అంటాం చూడండి, దాని నుండి కోలుకోవడానికి కూడాను ఇది. తర్వాత ఇంకోటి మెయిన్ ఏంటంటే, మనిషికి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్, దానికి కూడా దీన్ని మెరుగుపరచడానికి యోగా అనేది చాలా.
1: అంటే మీరు అన్నట్టు రక్తపోటు, మధుమేహము, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వంటి ఏవైనా సరే దీర్ఘకాలిక సమస్యలను నియంత్రించడంలో యోగా మనకు తోడ్పాటు అందిస్తుంది.
0: తప్పకుండా. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజుల్లో సీనియర్ సిటిజన్స్ అంటే మన వయోవృద్ధులు ఉన్నారు వాళ్ళు ఈ రోజుల్లో మనం చూస్తుంటాం నిత్యంగా, మన ప్రాంతంలో అయితేనేమి, మెయిన్లైన్లో అయితేనేమి, ఎక్కడైనా సరే వాళ్ళు ఉదయం వాకింగ్ ఇవన్నీ చేస్తుంటారు కదా. అయితే దీంట్లో శారీరక వ్యాయామం ప్రారంభించే ముందుగా ప్రతి ఒక్కరూ తమ వైద్యుని సంప్రదించవలసి ఉన్నప్పటికీ యోగా వల్ల చలనశీలత పెరగడం, జారి పడిపోయే ప్రమాదం తగ్గడం, జ్ఞాపక శక్తి క్షీణత నుండి రక్షణ, తత్వ వశ్యత అంటే ఫ్లెక్సిబిలిటీ,
1: అవును అంటే
0: బాడీ ఫ్లెక్సిబిలిటీ, బలము మరియు సమతుల్యత పెరగడం, అంటే వీటన్నిటికి కూడాను మన దాని సమతుల్యంగా పెరగడం, ఇంకా నిద్ర మరియు మానసిక శ్రేయస్సు మెరుగుపడటం వంటి అనేక రకాల ప్రయోజనాలు.
1: అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఏ స్థితిలో ఉన్నామో అదే కాకుండా మనం ఒక మంచి ఎనర్జెటిక్ అంటే మామూలుగా రూపాంతరం చెందాలని మనం కోరుకుంటున్నాం.
0: ఇది చాలా నిరూపించబడ్డది సార్ శాస్త్రీయంగా. అంటే ఏంటంటే, ఇప్పుడు మనము కొంత సైంటిఫిక్గా దీన్ని కంపేర్ చేస్తారు, కంపేర్ చేసి ఇది ఎంతవరకు యోగా వాళ్ళు చెప్తున్నారు కానీ నిజమా అబద్ధమా అనేటప్పుడు అనేక చిన్న అధ్యయనాలు అంటే అభ్యసించిన వాళ్ళు వల్ల,
1: ఎందుకంటే శాస్త్రంలో కూడా ఎన్నో విధాలుగా సాంకేతికతను వివరించడం జరిగింది.
0: అవునవును. యోగాకు మన హృదయ సంబంధిత ప్రమాద కారకాలపై సానుకూల ప్రభావం ఉందని కనుగొన్నారు. అంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు, డాక్టర్లు అనవచ్చింది, ఎవరైనా అనొచ్చండి, ఈ యోగా వల్ల దీనివల్ల ఎంత బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు హార్ట్ ఉన్నది, హార్ట్కి ఎలాంటి యోగాలు చేస్తే

0: నయమవుతుంది, అంటే శస్త్రచికిత్స తప్పించి యోగా వల్ల అని కనుగొన్నారు. ఇది అధిక రక్తపోటు, అదే ముందు చెప్పాను కదా, ఉదకి రక్తపోటు ఉన్నవారిలో రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ విధంగా సున్నితమైన పురోధంగా అవకాశం ఉంది. మన శరీరం రక్తపోటులోను అసమతుల్యతను గ్రహించి సమతుల్యంగా కాపాడుకోవడానికి కూడా ఈ యోగా చాలా ప్రాధాన్యత ఉంటుంది సార్. మరి ఇకపోతే మనకి ఇప్పుడు న్యూరోపతి, న్యూరోపతి అంటే మీకు అందరూ తెలుసు మన వెయిన్స్ నరాల తాలూకా, దీనికి కూడాను ప్రచురితమైన అనేక అద్భుతాలు యోగా న్యూరోపతి లక్షణాలు మరియు జీవన నాణ్యతను కూడాను గణనీయంగా మెరుగుపరుస్తుంది సార్. అయితే ఇది ఒక రీసెర్చ్ ప్రకారంగా, పరిశోధన ప్రకారంగా నొప్పి, మన బాడీలో ఏదైనా సరే పెయిన్ నొప్పి ఈ న్యూరోపతి యోగా ద్వారా కానీ 25% అని నిర్ధారించారు.
1: ఎటువంటి మందులు లేకుండా కూడా,
0: ఇకపోతే అలసట ఎక్కువ, కొంతమంది చిన్న చిన్న మెట్లు ఎక్కినా సరే అలసట, ఈ యోగా వల్ల అలసట వల్ల అలసట తగ్గించడానికి 31%, మరియు డిప్రెషన్లో మెయిన్ డిప్రెషన్ మానసిక ఒత్తిడికి 44% తగ్గిస్తుందని శాస్త్రీయంగా పరిశీలించి నిర్ణయించారు సార్.
1: అదేనండి, ఎందుకంటే మనకు ముఖ్యంగా మనిషికి కావాల్సింది మానసిక ప్రశాంతత. అంటే ఈరోజు ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి ఆందోళన సర్వసాధారణమయ్యాయి. దానికి ఏంటంటే ప్రాణాయామము మరియు ధ్యానము వంటివి మనస్సును ప్రశాంతంగా ఉంచి ఏకాగ్రతను మరియు జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుంది.
0: తప్పకుండా. అదేవిధంగా ప్రతిరోజు యోగా చేయడం వల్ల, ఇప్పుడు కొందరికి వారానికి 2 సార్లు చేస్తారు, లేకపోతే 1 సారి చేస్తారు, మరికొందరు ప్రతిరోజు చేస్తారు. అయితే ప్రతిరోజు చేయడం వల్ల ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వారు వాళ్ళు ఒక పరిశోధన చేసి, అయితే ప్రతిరోజు యోగా చేయడం వలను ఒత్తిడి నిర్వహణకు కానీ మానసిక ఆరోగ్యం కానీ అప్రమత్తంగా ఆరోగ్యకరమైన ఆహారము, తర్వాత బరువు తగ్గడము మరియు నాణ్యమైన నిద్రకు తోడ్పడుతుందని శాస్త్రీయ ఆధారాలు కూడా దొరికాయి సార్.
1: అయితే మీరు అన్నట్టు మన దేశ ప్రధానమంత్రి గారు ముఖ్యంగా ఈ యొక్క దినోత్సవం గురించి చాలా కష్టపడి సాధించి ప్రపంచంలో ఒక మరోరాని పేరుగా ఈ యొక్క దినాన్ని చాటి చెప్పాడు మనం చెప్పాలి.
0: ఇప్పుడు ఈరోజు ఈ ఆధునిక యుగంలో ఈ యోగాని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ జూన్ 21 అంతర్జాతీయంగా ప్రపంచ 150 దేశాలకు పైగా ఆ రోజు పాల్గొంటున్నారంటే 200,000 మంది పాల్గొంటున్నారంటే దీని తాలూకా మెయిన్ క్రెడిట్ అనేది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి చెల్లుతుందని.
1: అంతేకాదండి, యోగా అనేది కేవలం ఒక వ్యాయామం మాత్రం కాదు, అది ఒక శారీరక
0: మనస్సు
1: ఆత్మను సమతుల్యంగా ఉంచే ఒక జీవన శైలి విధానం. ఇది ముఖ్యంగా మనం అంటాం నిద్రలేమి, థైరాయిడ్ మరియు జీర్ణ ప్రక్రియ సమస్యలను తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది అంటారు.
0: అవును, తప్పకుండా. ఇకపోతే భక్తి యోగం అంటే దైవం పట్ల భక్తి, ప్రేమ మరియు ప్రార్థన, దీనికి భక్తి యోగం అంటారు. అదేవిధంగా జ్ఞాన యోగం అనేది జ్ఞానం మరియు విచక్షణ ద్వారాగా మోక్షాన్ని
1: ఎలా సాధించాలి.
0: ఇకపోతే రాజయోగం ధ్యానం మరియు మనో నిగ్రహానికి ప్రాధాన్యతనివ్వడం. అయితే నేటి ఆధునిక సమాజంలో యోగా ఎక్కువ హఠయోగం నడుస్తుంది. ఎందుకంటే హఠయోగం అంటే 1 ప్రాణాయామం, 2 ఆసనాలు, ఇవన్నీ కూడా యోగా దాంట్లోనే ఇది ఒక భాగాలను
1: భాగాలవును.
0: ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా ప్రాణాయామం మీద, తర్వాత ఆసనాల మీద. ఇప్పుడు కొన్ని యోగాసనాలు రకాలు కూడా ఉన్నాయి సార్ దీంట్లో.
1: అవునండి, ఎందుకంటే
0: కొందరు వయోవృద్ధులు ఉంటారు కదా, వయోవృద్ధులేటి కొందరు అన్ని రకాల భంగిమలు కూడా
1: వేయలేదు,
0: కొందరు నిలబడి చేసుకునే వాళ్ళు ఉంటారు, కొందరు కూర్చుని చేసుకుని ఉంటారు, కొందరు ఏంటంటే కింద బొర్లా పడి,
1: అంటే కొందరికి అంగవైకల్యం కూడా ఉంటుంది.
0: దాంట్లో నిలబడి చేసే ఆసనాల్లో ఏంటంటే తాడ ఆసనం ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇది శారీరక నిర్ణయం గురించి ఏకాగ్రతను పెంచుతుంది.
1: అవును,
0: నిలబడి చేసే ఆసనాలు చెప్తున్నా, వృక్షాసనం, అదేవిధంగా త్రికోణాసనం. త్రికోణాసనం అంటే మీకు నడుము నొప్పి తగ్గించడానికి, శరీరాన్ని వంచే గుణాన్ని పెంచుతుంది, అంటే ఫ్లెక్సిబిలిటీ. ఇకపోతే వృక్షాసనం అంటే కాళ్ళు బలాన్ని ఇచ్చి శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ఇకపోతే రెండోది ఏంటంటే

0: కూర్చొని చేసే ఆసనాలు వృద్ధులు సరసరంగా నిలబడి చేసుకోలేరు.
1: అవును,
0: అలాంటి వాళ్ళకి ఏంటంటే బద్ధకోశాసనం, దీనికి ఇంగ్లీష్లో బౌండ్ యాంగిల్ ఫోజ్ అంటారు. అయితే తుంటి కండరాలు సదరించి జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది.
1: అవును,
0: ఇవి కూర్చొని చేసేవన్నమాట. రెండోది ఏంటంటే పశ్చిమోత్తరాసనం. పశ్చిమోత్తరాసనంకి ఏంటంటే దీనికి సీటెడ్ ఫార్వర్డ్ బెండ్ అంటారు ఇంగ్లీష్లో.
1: అవును,
0: అయితే వెన్నెముక సాగదీసి ఒత్తిడిని తగ్గిస్తుంది.
1: తగ్గిస్తుంది
0: మనకి వెన్నెపోస
1: అంటే మనం
0: కదా,
1: ముఖ్యంగా నడిచేటప్పుడు అహంకారం అంటే మనసులో ఉండకూడదు,
0: ఉండకూడదు
1: అది.
0: ఇకపోతే వజ్రాసనం. వజ్రాసనం అయితే సర్వసాధారణంగా అందరూ చేస్తుంటారు, దీనికి డైమండ్ పోజ్ అంటారు. తిన్న తర్వాత వేయగలిగే ఏకైక ఆసనం ఇది ఒకటే.
1: ఒకటే
0: మనం భోజనం చేసిన తర్వాతను దీనివల్ల మీకు ఆటోమేటిక్ తెలుసు, ఈ ఆసనం చేస్తే కొద్దిగా జీర్ణశక్తికి తోడ్పడుతుంది, మెరుగుపడుతుంది.
1: మరి పాపారావు గారు
0: చెప్పండి.
1: అన్ని విషయాలు చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా ఈ యోగా దినోత్సవాన్ని గురించి మన దీవుల్లో నివసిస్తున్న మన తెలుగు శ్రోతలకి మీ యొక్క ముఖ్యంగా యువతకి సందేశం, అంటే ఇది యోగా కేవలం ఒక్క వయసును బట్టి కాదు, ప్రతి ఒక్కరూ చేయాలి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి, మీ యొక్క సందేశం ఏమిటంటారు?
0: సార్, నేటి యువతలకు కానీ పిల్లలకు కానీ వృద్ధులకు కానీ నేటి సమాజము మీకు తెలిసిందే, ప్రతి ఒక్క చిన్న రోగానికి కూడాను నిత్యము మెడికల్ అంట, ప్రైవేట్ మెడికల్ అంట, డబ్బును వెచ్చించి చాలా ధనాన్ని ఖర్చు ఎక్కువే పోతుంది సార్.
1: అవునవును.
0: ఇప్పుడు సామాన్య కుటుంబంలో మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు ప్రతి నిత్యము డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వేల కొలది వందల కొలది డబ్బులు ఖర్చు పెట్టి అనారోగ్య పాలు పడుతున్నారు. అయితే ఏదైనా సరే మనకి అప్పుడు మనకు పూర్వ ఋషులు మనకు అందించిన ఈ మంచి యోగా అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరిలోనూ కూడాను. అయితే మన నేటి ఈ విద్యార్థులకు తల్లిదండ్రులు దీని తరకు అవగాహన చేసుకొని పిల్లలకి బాల్యం నుండే నేర్పించాలి.
1: ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి,
0: మార్పు రావాలి. యోగా అంటే ఏమిటి? అయితే తల్లిదండ్రులు తెలిస్తే కదా మన పిల్లలు చెప్తారు. స్కూల్లో ఎంత కొంత పుస్తకాలతో కొంత నేర్పిస్తున్నారు, అది కాదండి. మెయిన్ పిల్లలకి అభ్యాసంలో తీసుకురావాలి, ప్రాక్టీస్లో తీసుకురావాలి బాల్యం నుండి. అప్పుడే వాడు కొంత యువత తరానికి వచ్చేసరికి వాళ్ళు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతారు. ఇప్పుడు రెండోది ఏంటంటే యువతలు కూడాను చెడు వ్యసనాలకి గురి కాకుండా తన చూడండి, మనకి యువ అంటే దగ్గర దగ్గర 40 ఇయర్స్ వరకు యూత్గా మనం భావించుకుంటాం.
1: అవును.
0: ఆ తర్వాత వివాహ జీవితంలో సంసార జీవితంలో పోతారు. దీనికి ముందే బాడీ ఇప్పుడు నుండే ఫ్లెక్సిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, పూర్వీకులకు ఒకరు చూడండి, ఈ రోజుల్లో 70 నుండి 100 ఇయర్స్ వరకు బ్రతుకుతున్నారంటే ఆ రోజులు కష్టపడి యో ఆసనాలు లేకపోయినా సరే అమలు లేకపోయినా సరే శ్రమ, శారీరక శ్రమ వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు.
1: అదే పాపారావు గారు, మీరు నిజంగా ఈరోజు ఈ మన యోగా గురించి, యోగా విశిష్టత గురించి, అంటే యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి ఈరోజు మీరు మా ఆకాశవాణి స్టూడియో తెలుగు విభాగానికి విచ్చేశారు. మీకు మరొక్కసారి తెలుగు శ్రోతల తరపున, ఆకాశవాణి తరపున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి.
0: ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆర్ పాపారావు గారిచే పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఎంజి శ్రీనివాసులు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఒక మధుర గీతాన్ని విందాం. తేనె మనసులు చిత్రం నుంచి సంగీతం కేవీ మహాదేవన్, గానం ఘంటసాల మరియు పి సుశీలా.

మీరు ఇంతవరకు కార్యక్రమంలో భాగంగా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా అలనాటి మేటిగతాలను విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి కార్యక్రమంలో 12 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.